ఆయ్ అంచు నది దడితో కూడై పూలుకు వేసుందరాయ్ అచనాచ కైపిలామాన్ జోని ఉజూరాయ్ అచనాచ కైపిలామాన్ జోని ఉజూరాయ్ నంది దడి దడి కూడై బుటా కుబేరేసే దకై నంది దడి దడి కూడై బుటా కుబేరేసే దకా ఏ గోట కేసుర్త కరుణ్ కూడై బచావా దకా ఏ